స్వీటెస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ నమస్కారం సరిగ్గా ఉదయం 8:01 అయింది అనేక ధన్యవాదాలు టు మై గుడ్ ఫ్రెండ్ సుందరం కొద్ది క్షణాల క్రితమే ముగించాడు తమిళ బ్రహ్మాండకరమైన కార్యక్రమం So ladies and gentlemen, from 8 to 9, me Dainandina Udayapu Telugu Prasaram on RM3, Tuli Ragalu. So akkada meeru vechi unnaru manainati karyakramam kosam, especially weekend rojula yokka Udayapu Vela Prasaram kosam. Sariyaina samayaniki, sariyaina channel meeda.

అవునండి శ్రోతలారా, ఈ అందమైన ఆదివారపు ఉదయం మీకందరికీ హృదయపూర్వక శుభోదయాలు. స్వీటెస్ట్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహంతో మరో అందమైన రోజు ప్రారంభం అయింది.

ఆ దేవుడు మాకిచ్చిన ఈ కొత్త అమూల్యమైన ఒక కొత్త దినం మీ జీవితాలలో ప్రేమ, ఆనందం, ఆరోగ్యం, విజయాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

సరే శ్రోతలారా, ఎవరెవరు జూన్ చేయలేదు ఇంకా, ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ లైవ్ ఇక్కడ మరొకండి. యాజ్ యూజువల్, యాజ్ ఆల్వేస్, 94.95.6 and 98.2 MHz.

8 నుంచి 9 వరకు గంట సేపు తెలుగు కార్యక్రమం విత్ యువర్ ఫ్రెండ్ విత్ యువర్ హోస్ట్ రాజేంద్ర. అండ్ ఇదే ప్రసారంలో మీరు కూడా పాల్గొనాలంటే మరొకండి, అవే నంబర్ల మీద మీరు మీ టెక్స్ట్ మెసేజెస్ పంపాలి. 5789-3663.

లేడీస్ అండ్ జెంటిల్మెన్, దట్స్ ఆల్ అబౌట్ లవ్. అసలు నిన్ను ప్రేమించడం నా జీవితంలో జరిగిన అత్యంత అందమైన అనుభూతి. నీతో గడిపిన ప్రతి క్షణం నా హృదయంలో చెరిగిపోని జ్ఞాపకం మిగిలిపోయింది. నీ జ్ఞాపకాలు నన్ను వెంతుతూనే ఉంటాయి. నువ్వు నా జీవితంలో లేకపోయినా నా హృదయంలో నీ స్థానం, జీవితంలో లేకపోయినా నా హృదయంలో అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. అలానే కొన్ని బంధాలు దూరమైనా వాటి జ్ఞాపకాలు మాత్రం మనస్సు ఎప్పటికీ విడిచిపెట్టవచ్చు.

శ్రోతలారా, మీరు నమ్ముతారా, మనం జూలై నెల యొక్క 19వ తారీఖు వరకు చేరి ఉన్నాం. ఎంతో వేగంగానే, ఎంతో అద్భుతంగానే కాలచక్రమం తిరుగుతున్నది. జీవితం చిన్నది, ప్రతిరోజును ఆనందంగానే బతకండి, మరవకండి. పడిపోవడం ఓర్తమీ కాదు, కానీ కానీ లేకపోవడమే అది ఓటమి. సో కీప్ స్మైలింగ్, కీప్ ఎంజాయింగ్ లైఫ్. ఒక చిరు నవ్వు మరవకండి, అది మన జీవితంలో ఉచితంగానే వస్తుంది, కానీ దాని విలువ ఎంతో అమూల్యం. పెద్దలు కొందరు అన్నారు కదూ, మనస్సు ప్రశాంతంగా ఉంటే అది ప్రతిరోజు పండగలా ఉంటుంది. కీప్ సెండింగ్ యువర్ మెసేజెస్, కీప్ కాలింగ్ ఆన్ 5789-3663 ఫర్ యువర్ డెడికేషన్స్. ఈరోజు ఈ శుభ తారీఖున ఎవరెవరు తమ బర్త్డేలు, తమ పెళ్లి వార్షికోత్సవాలు జరుపుకుంటున్న దంపతులు కూడా, keep sending me messages.

ఎడుతి వ్యక్తి ఆనందములో మన ఆనందాన్ని వెటకడం అదే ప్రేమ కదూ. వారి కష్టాలను మన కష్టాలుగా భావించడం అది కూడా ప్రేమే. అదే నమ్మకం ఉంటే బంధం బలంగా ఉంటుంది, గౌరవం ఉంటే ఆ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది.

శ్రోతలారా, జీవితంలో నిజంగా ప్రేమించే వారు మనల్ని మార్చడానికి ప్రయత్నించరు, అసలు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ అనేది అది ఒక బలహీనత కాదు, అది మనిషిని మరింత దయగలవాడిగా బాధ్యత గలవాడిగా మార్చే యొక్క శక్తి. ఆల్రెడీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఉదయం 8:36. యూ రైట్ హియర్ రైట్ నౌ హ్యాపెనింగ్ లైవ్ ఇక్కడ మన RM3 రేడియో ఛానల్ మీద. సో దోస్ ఎవరెవరు లిసనర్స్ జాయిన్ చేయలేదు ఇంకా, ట్యూన్ ఇన్ చేయలేదు ఇంకా, కమ్ జాయిన్ అస్ ఆన్ 94.6 and 98.2 MHz.

Indeed, ladies and gentlemen, ఉదయించింది పక్షుల యొక్క కిలకిల లావరాలతోనే చల్ల గాలితోనే ఈ కొత్త ఆదివారం ఒక సూర్య కొత్త కిరణాలతోనే మనకు ఒక కొత్త సందేశం ఇవ్వడానికి వచ్చింది. నిన్నటి బాధలు అపజయాలు నిరాశలను ఈరోజు మీరు వెంట తీసుకురావాల్సిన అవసరం లేనే లేదు. So let's start afresh in a new page. Iroju ee mana jeevithamlo manchi aalochanalatone manchi manasutone panulatone manchi maatalatone nimpi unna oka kotta roju modalu pettali.

శ్రోతలరా, దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సమ్ మ్యూజిక్ అండ్ బ్రహ్మాండకరమైన బిగ్ బిగ్ స్మైల్. సంగీతం ఎలా మనస్సును యొక్క ప్రశాంతత ఇస్తుందని, మార్చి మా అలసతను దూరం చేస్తుందో, అలాగే ఒక అందమైన చిరునవ్వు మన జీవితంలో ఒక కొత్త ఆశలను నింపుతుంది. ఏ విధంగా సంగీతానికి ఒక భాష అవసరం లేనట్లే, అలానే చిరునవ్వుకు కూడా అనువాదం అవసరమే లేదు.

That's all about making every day a special one, ladies and gentlemen. Meeru chuste calendar lo pedda aksharalato gurtinchina rojulu maatrame pandagalu kaavu. మనసు తేలికగా ఉన్న ప్రతి ఉదయం స్పెషల్గా చేయాలంటే దాన్ని ఆస్వాదించాలి. పెద్ద కారణం అవసరం లేదు.

ఈ సమయం మీకు ఇష్టమైన పాట మీరు వినబోతున్నారు. ప్రశాంతంగా ఈ సమయం ఉదయపు వేళ టీ సమయం కాఫీ మీరు తాగుతున్నారు. మనస్ఫూర్తిగా కొంచెం నవ్వండి కూడా. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ

ఇలాంటి చిన్న క్షణాలే ఒక సాధారణ మామూలైన రోజును ప్రత్యేకంగా మార్చేస్తాయి. దట్ విల్ డెఫినెట్లీ మేక్ యువర్ డే వెరీ స్పెషల్.

So, ladies and gentlemen, inka konni nimishallo, we're gonna sign off with Golu Cheppe yoka samayam daggaraga vastunnadi. Em cheptanu ee shubha. Pantomido tarikuna July nela premanu miru panchandi. స్నేహాన్ని కాపాడండి, కుటుంబాన్ని గౌరవించుకోండి, అదే జీవితాన్ని మీరు తప్పనిసరిగా ఆస్వాదించండి. ప్రతిరోజు నెక్స్ట్ వీక్ నుంచి ఒక ప్రతి ఉదయం మీరు కొత్త ఆశలతోనే మీరు లేపాలి. ప్రతిరోజు దేవుడు ఇచ్చిన ఒక వరంగా మీరు భావించిన ఆనందంగానే బతకండి. మరొకండి, నేను ఈరోజు చెప్పినట్టుగా మీ చిరునవ్వు చాలా ముఖ్యం. ప్రతిరోజు మీ జీవితంలో ఆ వెలుగు తప్పనిసరిగా మీ జీవితంలో తీసుకుని వస్తుంది. సో కీప్ ఎంజాయింగ్, కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. బాయ్, హ్యావ్ ఎ వెరీ స్వీట్ అండ్ నైస్ సండే. దట్ వాస్ గ్రేట్ హ్యావింగ్ యూ హియర్ మనైనాటి ప్రసారంలో. కొన్ని నిమిషాల్లో దట్ విల్ మై గుడ్ ఫ్రెండ్ నితిన్. మరాఠీ ప్రసారం ఎగ్జాక్ట్లీ 9:00 కి మొదలవుతుంది. సో స్టే ట్యూన్, టేక్ కేర్, నమస్కారం.